0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టే
0: గారే
1: సూరకి తరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది.